ఎక్కడప్పకు పెంకో ఒక రోనీ రెండు పిందా రని మేము ఆకేని కాకపోసింది ఆపంగా యో మే యో అన్నం యో అని పేమే కానీ యా అరే తరికి పనాని కాకతికి రాయి ఉసిమింది ఇంత కవాయింది తింగ్ ఆపంగా అయ్యో ఎరీ తన ఎత్త పనాని కాకతికి రాయికి నకొయ్యి అమ్మ కొరక్తి ఎక్కి ఒక పని మని వేయ నమ్ కతికి రాయింది తింగ్ ఆపంగా అయ్యో ఆ ఇబ్బంది తీ మెతో అనపే దేసుకో నకొయ్ కేరో కొన్ నా అనపే పరాం కతికి రాయింది ఆపంగా అయ్యో యో అన్నారా నమ్మ బందర పోన్నారే ఇసు అని మేము ఆకే తప్పరు ఓ ఇసు అని మేము